గారే గారే గరబడదే గారే గారే ఏ సూర బదల గారే గారే ఏ అమ్మక పట్టా గారే గారే ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అది ఏ ఎక్క చతుర నార అమ్మ చోడగలది ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే.